0: రనీ బతలే ఖజాంగ్ బనోయ్ రెండు లేవుది
1: లైక్ యాసి
0: రెండు లేవుది
1: నా డాజెట్
0: దీనా శు బనోయ్
1: లైక్ యాసి
0: బనోయ్ లైక్ యాసి నింగు బనోయ్ హతి కురాంగల లహ పావు నేగు కుమార్ యమని రాలా దీన్ అన బనోయ్ షిని తుజి గడ్లే దిగ్లే దాలేలో
1: నింబు
0: తుజి మిలే ఖజింబు ఖేను